0: lado do Gatuto, tem um lado do Gatuto, achei o chato. Essa polícia não teve essa, não chegou, que já é muito velho na rua, família dos Rodrigues. Essa não teve essa, a velha que tem um papel, aquela que não teve essa, não teve essa, não teve essa, não teve essa, não teve essa, não teve essa, não teve essa, não teve essa, não teve essa, Insaan juga lembut ini, tapi yang penting lebih terus berkenan. Insya Allah sangat lebih berkenan. Karena sekolah polis turun dengan support dan dia menyorkan di era kemudian dan era bisu lakukan mati. Jadi perempuan itu bisu menyalam. Ia sangat insan itu yang tersesat kesara sekarang. Turun muda bersama mungkin berusia yang masih.
1: किपरो में पूर्व मुजामत ते कतल किया नौजवान धीरू कोहली के वारिस जो काल का लाश रखे धरणो जारी एसएसपी सांगड़ धरणे के कुछ मानवन सियासत करार दई छो गुजर रात नौजवान धीरू कोहली के पूर्व मुजामत दौरान कतल किया हो वारिस जो काल का उमरकोट के जारी गिरफ्तारी तई एहतजाज खत्म करने का इनकार एसएसपी सांगड़ शाहनवास है नौजवान कातिल की गिरफ्तार जल्द थी कुछ मानू धरणो हणाए पेंजी सियासत चमकाए रहा है।